0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణా వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి పరమ పావన. రంజని రాగంలో మేచు కృష్ణయ్యర్ రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical veena recital by Shri Pappu Chandrasekhar. He is accompanied on mridangam by Dr. Yella Venkateshwar Rao. Shri Chandrasekhar begins his veena recital with a composition of Meechu Krishnayyar, Parama Pavana in Rag Ranjani, set to Aditaal.

0: ఇప్పుడు వినండి రీతిగౌడ రాగంలో శ్యామశాస్త్రి కృతి నిన్ను వినా మరిగలదా ఆదితాళం త్రిశ్రగతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ రీతిగౌళ నిన్ను వినా మరిగలదా సెట్ టు ఆదితాళ్ త్రిశ్రగతి.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరీ వింటున్నారు వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ వల్ల గుణదోషమేమి కాపీ రాగం ఖండచాపు తాళం త్యాగరాజస్వామి కృతి
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical Veena recital by Shri Pappu Chandrasekhar. He is accompanied on Mridangam by Dr. Yella Venkateshwar Rao. Continuing the concert, you will now listen to a composition of Saint Yagaraja in Rag Kapi, Nee Valla Guna Doshamemi, set to Khanda Chaputal.

0: కార్యక్రమంలో చివరగా వినండి కాంభోజి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి రత్న కంచుక ధారిణి మిశ్ర చాపుతాళం.
1: శ్రీ పప్పు చంద్రశేఖర్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ రత్న కంచుక ధారిణి, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ ఇన్ రాగ కాంభోజి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Karnataka classical Veena recital by Shri Pappu Chandrasekhar. He was accompanied on Mrudangam by Dr. Yella Venkateshwar Rao. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian Music.

0: శ్రీ వో రవికుమార్ బృందం వారి నాదస్వర కచేరి వింటారు.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎన్ఎస్ రామచంద్రన్ కంపోజిషన్ శ్రీ మహాగణపతి ఇన్ రాగ్ అభోగి సెట్ 2 ఖండచాపుతాళ్.
0: ముందుగా శ్రీ మహాగణపతి అభోగి రాగం ఖండచాపుతాళం ఎన్ఎస్ రామచంద్రన్ రచన వింటారు.

0: You're listening to Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are enjoying Nagaswara recital by Sri O. Ravikumar and Party.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Sri O. Ravikumar Brindam Vari Nagaswara Kacheri Vintunnaru.
0: Now listen to another Tyagaraja Swami composition, Marubalka Kunnave Mira, in Rag Sri Ranjani, set to ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు మారు బల్క కున్నా వేమిరా శ్రీరంజని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి వింటారు.

0: In today's Carnatic Classical Music program, you have enjoyed Nadaswara recital by Sri O. Ravikumar and Party. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఓ రవికుమార్ బృందం వారి నాదస్వర కచేరీ విన్నారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.